పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏషియన్ గేమ్స్ కాల్ 2023 లపారా T20 స్క్వాడ్ కుమి స్క్వాడ్ టీమ్ కప్తాన్ సాహిబ్జాదా ఫర్హాన్, కప్తాన్ అబ్దుల్ సమద్ జోషవిది, స్క్వాడ్ కి సాహిబ్జాదా ఫర్హాన్, అబ్దుల్ సమద్, ఇబ్బద్ దన్యాల్, ఆకిఫ్ జవేద్, అలీ రజా, అర్ హైదర్ అలీ షమిల్ది, ముసల్మాన్ మిర్జా, సాద్ మసూద్, సుఫియాన్ ముకీమ్.